మాతృకృత నిష్ఫల బంధ యత్న ముగ్ధాంబికా కరగదామ సుదూర దేహ అంబాశ్రుపాశ పశుపాశ సుబద్ధ మూర్తే కృష్ణోడుపీశ భయకృద్ధర సుప్రభాతం యాశోద హస్త ధృత యష్టి.